ఆత్మజ స్వభావలే కుశలవగాన విలోలే కుశికాత్మజ స్వభావలే కుశలవగాన విలోలే దిశిక.

0: This is Ragam 24/7 TH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాధికా శ్రీనివాసన్ వయోలిన్ వాద్య కచేరి వింటారు. వాద్య సహరం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి గిరిరాజసుత, బంగాళా రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to Carnatic classical violin recital by Srimati Radhika Srinivasan. She is accompanied

0: నీ సమానమెవరులే. జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన, ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, నీ సమానమెవరులే, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు ముఖారి రాగంలో త్యాగరాజస్వామి కృతి సరసీరు హానన ఆదితం.
1: నౌ లిసన్ టు సరసీరు హానన, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ ముఖారి, సెట్ టు ఆదితాల్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాధికా శ్రీనివాసన్ వయలిన్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీ ప్రసాద్ బాబు. కార్యక్రమంలో వినండి కళావతి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఎన్నడు జూతునో ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical violin recital by Shrimati Radhika Srinivasan. She is accompanied on mridangam by Shri Varanasi Kali Prasad Babu. Continuing the concert, you will now listen to Yennadu Jutuno, a composition of Saint Tyagaraja in Rag Kalavati, set to Aditaal.

0: ఇప్పుడు వినండి కలిగియుంటే కదా కీరవాణిగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు కలిగియుంటే కదా, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రా కీరవాణి, సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమ చివరిగా వినండి శ్రీరాగంలో అన్నమాచార్య కీర్తన ఓ పవనాత్మజ ఆదితాళం.
1: శ్రీమతి రాధికా శ్రీనివాసన్ కంక్లూడ్స్ హర్ వయోలిన్ రిసైటల్ విత్ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఓ పవనాత్మజ ఇన్ రాగ్ శ్రీ సెట్ టు ఆదితాళ్.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి రాధికా శ్రీనివాసన్ వయోలిన్ వాద్య కచేరి విన్నారు. సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిఎ

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Nadaswara recital by Sri Elamanda Venkateswarlu and Party, supported on special dolu by శ్రీ నిడమానూరి లక్ష్మీ నారాయణ.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ యలమంత వెంకటేశ్వర్లు బృందం వారి నాదస్వర వాద్య కచేరీ వింటారు. ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తున్నారు నిడమానూరి లక్ష్మీనారాయణ.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఎ త్యాగరాజు కీర్తన మరుగేలరా ఇన్ రాగ్ జయంతి శ్రీ సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా మరుగేలరా జయంతి శ్రీ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: You're listening to Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you're enjoying Nadaswara recital by Sri Elamanda Venkateswarlu and Party.
1: Carnatic Sangeetam Karyakramamlo Sri Elamanda Venkateswarlu Brindam Vari Nadaswara Vadya Kacheri Vintunaru. Pratyeka Dolupai Sahakaram Andistunnaru Nedumaduri Lakshmi Narayana.
0: Now you'll be listening to a Swati Thirunal composition, Ragam Malika, set to Rupak Thal. భావయామి రఘురామం
1: కార్యక్రమంలో తరువాత భావయామి రఘురామం స్వాతి తిరునాళ్ విరచిత రాగమాలిక వింటారు రూపక తాళంలో.

0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్, శ్రీ ఎలమంద వెంకటేశ్వర్లు నౌ ప్రజెంట్స్ త్యాగరాజస్వామి కీర్తన. నగుమోము గనలేని ఇండ్రాగ్ అభేరి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా నగుమోము గనలేని అభేరి రాగం, ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: Program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 Anytime Indian Music.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ యలమంత వెంకటేశ్వర బృందం వారి నాదస్వర వాద్య కచేరి విన్నారు. ప్రత్యేక డోలుపై సహకారం అందించారు శ్రీ నిడమానూరి లక్ష్మీనారాయణ. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.